0: తర్వాత శారదికే శరణ త్రముఖే గౌరి నారాయణి నమస్తే. నాని గురించి 2057 సాల అసార మహినాకు 25 గతే ఆయతవారకు దిన జన్మ. విశేష గరీ అష్టమి తిథిమా పరేకు స అసార శుక్ల పక్షకు అష్టమి తిథి. రాశి కన్యా రాశి చిత్ర నక్షత్రకు దోస్రో చ నామ ఆదో స పోబాట నామ ఆక స నానికు పుష్టికా भन्ने नाम आउँछ. मध्य राक्षस शुक्रण परेको छ, घातकमा नानीको परेको छ. तिथिहरू चाहिँ विशेष गरी पञ्चमी दशमी पूर्णिमा घातक, शनिबार घातक, नम्बर 12 नम्बर राशिमा मकर राशि घातक छ. नानीको लागि कुण्डली राम्रो छ, ग्रह राम्रो छ, अलिकति नागदोष परेको छ नानीको लागि. सामान्य खालको नागदोष हो, त्यस्तो विधि हातिनुपर्ने कुण्डली होइन. कुण्डली राम्रो छ नानीको, नराम्रो होइन. वैदेशिक क्षेत्र राम्रो, सरकारी जागिर पनि राम्रो हुन्छ. अलिक छिटो रिसाउने, अलिक एकरो स्वभावृत्ति गराउँछ नानीको. विवाहमा दाम्पत्यमा हेराएर जुराएर विवाह गर्नुपर्छ. विवाहमा अलिकति बाधा आउने कुण्डली परेको छ. अहिलेको लागि नानीको सिद्धा र अर्को बृहस्पति ग्रह राम्रो चलेको छ, त्यस्तो चिन्ताजनक ग्रह छैन, राम्रो छ नानीको लागि. समस्या जिज्ञासा केही छ?
1: समस्या जिज्ञासा ऊ